0: నైనా మషూర్ అనేవాలా స్టీఫన్ రఘునాత్ కే బ్యూటిఫుల్ అవాజ్ మేతి సుందర బయాన్ శ్రోతాం కే సేవా మే పేష్ కియా గయా ఖాస్ కర్కే ఫాహున్ హిందుస్తానీ రేడియో కే మాధ్యమ్ సే ఔర్ యే అతి సుందర ప్రోగ్రామ్ శ్రోతాం కే సేవా మే లైవ్ బ్రాడ్కాస్ట్ కియా జా రహా హై ఫాహున్ హిందుస్తానీ రేడియో కే మాధ్యమ్ సే అగలా బయాన్ ఏక్ ఔర్ మషూర్ గానే వాలా హమారే Den Haag, Ippenburg, Hollandische, Ostad ook al staat. Maestro Ruben Pontjem, sonate hij Chero na Chero.
1: Savalia!